0: అత్తకర మోరి బాయి మరోరి అత్తకర మోరి బాయి మరోరి బాయి మరోరి మోరి బాయి మరోరి
1: మరోరి మోరి బాయి మరోరి
0: దేఖర గయే మోరి కే।